0: శ్రీ ఠాకుర ప్రశ్న విచార్
1: ఉజాలో రేడియో నెట్వర్క్ సడక్ సురక్ష జీవన రక్ష.
2: ओ गुरुजी, पैदल यात्रीलाई किन पेल्नुहुन्छ? तपाई त सडक खुल्ला हुना साथ दौडिन सक्नुहुन्छ, तर पैदल यात्रीले त तपाईँको जस्तो सुविधा पाउनु नि त.
1: श्री प्रदी तथा टाटा मोटर्सको सहकार्य